0: అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఋతువిజ్ఞాన విభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణ పశ్చిమ ప్రావిట్ ఆగామిషు చతుష్పంచ దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అరబసాగరే బంగాళఖాత్యాం లక్షద్వీపే కన్యాకుమార్యాం చ ప్రావిట్ అగ్రే సమేధతే. ఋతువిజ్ఞాన విభాగేన కేరళస్య అష్టజనపదేషు అద్య ప్రచండ వృష్టేః పూర్వానుమానం విధాయ పీతవర్ణ సంచేతనా ప్రసారితా. ఋతోః ప్రతికూలతా కారణేన జూన్ మాసస్య తృతీయదినం యావత్ మత్స్యజీవినః కేరళ లక్షద్వీపతటయోః సముద్రే ఉద్యమం న కుర్వంతు ఇతి పరామర్శః అపి ప్రదత్తః. సేనాప్రముఖః జనరల్ ఉపన్ ద్వివేదీ అవోచత్ యత్ భారతీయ సశస్త్రబలాని ఉచ్చస్తరీయ సతర్కతాయాం విద్యంతి. ఆవశ్యకతా విద్యతే సతి ఆపరేషన్ సింధూర్ 2.0 ఇతి సింధూరాభియానస్య ద్వితీయ చరణాయ సన్నద్ధాని సైన్యబలాని వర్తంతి. పుణేనగరస్య ఖడకవాసలా స్థితాయాం రాష్ట్రీయరక్షాకాదమ్యాం స్నాతకాన్ సార్ధైకశతమస్య దళస్య పాసింగ్ ఔట్ పరేడ్ ఇతి ప్రయాణం సంబోధయత జనరల్ ద్విపేదినా ఉక్తం యత్ సింధూరాభియానే దృఢసంకల్పేన ప్రత్యుత్తరప్రదానస్య క్షమతా ప్రదర్శితా. తేనోక్తం యత్ ఏతత్ అభియానం ఇదానీం అపి సంతతం ప్రవర్తతే. జనరల్ ఉపేదీ అవోచత్ యత్ సింధూరాభియానే భారతీయ సైన్యబలానాం మధ్యె తారతమ్యం అవలోకితం సమమేవ వయం భవిష్యకాలాయ ఆత్మానం సన్నద్ధం కుర్మహే. సేనాప్రముఖేణ స్నాతకాః వ్యావసాయిక నేతృత్వస్య రాష్ట్రసేవాయాః చ సర్వోచ్చ మానకాన్ యథావత్ ప్రవర్తితుం ఆకారితాః.
1: जहाँ तक ऑपरेशन सिंदूर की बात है, ये अभियान अभी जारी है. इसमें फिलहाल केवल अस्थायी रूप से संघर्ष विराम है, इसलिए भारतीय सशस्त्र बल ऑपरेशन सिंदूर 2.2 की संभावना को ध्यान में रखते हुए पूरी तैयारी कर रहे हैं. इस समय हमारा ध्यान तीनों सेनाओं के बीच बेहतर तालमेल बढ़ाने पर है. साथ ही हम भविष्य के युद्धों के लिए खुद को और अधिक सक्षम बना रहे हैं. जैसा कि मैंने पहले कहा था, आने वाले समय के युद्ध केवल जमीन, समुद्र और हवा तक सीमित नहीं रहेंगे.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః ప్రాతః 11:00 ఆకాశవాణ్యః మన్ కీ బాత్ కార్యక్రమే జనైః సాకం స్వవిచారాన్ ప్రకటయిష్యతి. కార్యక్రమోయం మాసిక రేడియో కార్యక్రమస్య 34th ప్రభాగః వర్తతే. అయం కార్యక్రమః ఆకాశవాణీ దూరదర్శనయోః అంతర్జాలీయ పటలే ప్రసారయిష్యతి. ఏతదతిరిచ్య కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలీయ వెబ్ ఫలకం సమేత్య న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ఇతి తంత్రాంశే అపి ఉపలబ్ధః భవిష్యతి. ప్రముఖః రక్షాధ్యక్షః జనరల్ అనిల్ చౌహానః అద్య నవదిల్లీస్థే రాష్ట్రీయ సమర స్మారకే సైన్యత్రయేణ ప్రదత్తేన గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సైన్య సేవాభ్యః నివృత్తిం స్వ్యకరోత్. అయం సమారోహః దేశస్య సర్వోచ్చ సైన్యాధికారి రూపేణ తదీయ విశిష్ట కార్యకాలస్య సమాపనస్య ప్రతీకః అవర్తత. సమర స్మారకే పుష్పాంజలిం సమర్ప్య జనరల్ చౌహానేన ఉక్తం యత్ సైన్యత్రయస్య గార్డ్ ఆఫ్ ఆనర్ ఇతి సమ్మానేన సహ సేవానివృత్తిః తస్మై అత్యంతం సమ్మానప్రదం వర్తతే. జనరల్ అదిన్ చౌహానః గత శతాబ్దస్య 81వ వర్షే భారతీయ సేనాయాం సేవాం అవాప్య 40 వర్షేషు దేశసేవాయాం మహత్వపూర్ణ పదేషు కార్యం అకరోత్. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యః జనరల్ అనిల్ చౌహానస్య స్థానం స్వీకరిష్యతి. అమెరికాయాః రక్షామంత్రి పీట్ హెగ్సేత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్యకార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అల్పసంఖ్యక కార్యమంత్రి కిరేన్ రిజిజు అద్య సూచితవాన్ యత్ ప్రథమవారం భారతీయ హజ్ మిషన్ సంస్థయా హజ్ సమన్వయస్య సంచారస్య చ ఉత్కృష్టతాయై సౌదీ హజ్ ఉమరాహ మంత్రాలయయోః ప్రతిష్ఠితౌ లాబాట్యుం పురస్కారౌ ప్రాప్తౌ. सामाजिक संचार माध्यमेन श्री रिजिजू अकथयत् यत् 26,000 हज यात्रायाः मुख्य चरणस्य सफलता अल्पसंख्यक कार्य मंत्रालयस्य भारतीय हज समित्याः सऊदी अरब देशे भारतीय राजदूतस्य नेतृत्वे